స్వామి స్వామి స్వామియే శరణమయ్యప్ప, స్వామి స్వామి స్వామియే శరణమయ్యప్ప, పెట్టతుంది గుంపుగా కదిలమయ్యప్ప, నిల్ల వేషధారులై వచ్చేమయ్యప్ప.